కృష్ణ కసరే తుల్యాయే భన్న పని లాగన సరం మరాయే శరీరో మైలే దేశ బందా భూత కై మరియో దీర్ఘానికి బుద్ధి హుంస ఠిక సిఖీ బేసో ధనికే బుద్ధి పసి ఠామా భూనిలే ఠేకేసా

0: పాఠౌన రాధే కాకే ఆమా వంశిన ఆజా పాఠౌన
1: యస్ లీలా దిన్ బరి పని గాను సక్నుంచా

ధన్నగాడేరా పశుపతి గుజ్జేశ్వరీ దక్షిణ కాళీ సమజేరా పశుపతి గుజ్జే కాళీ దక్షిణ కాళీ సమజేరా

0: ఏదై మర్చుమరలై టర్దైన కాల కే గరి మలై సద్భర్ బాసీ పై గరౌలా ఉపాయ కే నవై అవశ్య మరూలా హస్త ధన్యవాద
1: ఈ పూర్వక రాజే పావన తాహా గర్తే హరి చంద్రజీ।